రుమా బాబా కో దేఖా జబ్ భీ కోయి బచ్చా ఆనే ఆనే థోడా హల్చల్ మే వా శరీర హిసాబ్ और वो अनुभव कर।